0: సైడ్లో ఇన్ల్యాండ్ ఈమెలో ఒక కోస్ట్ సౌత్ ఈస్ట్ ఇప్పుడు మా తీర్చడం కాయ ట్రైనింగ్ లో ఒక తీర్చడం కాయ ఫీల్ బొంబాయి ఈ సమయ గొర్రె మూల్యం వల్ల ఈమె ఒక సమయ కో ఒక కట్ సమయ ఒక స్కిల్ ఒక సమయ వర్క్ లో ఒక తీర్చడం కాయ ట్రైన్ ఒక సమయ కథన కాసు మన లైఫ్ పోయే బొంబాయి ఫ్యూచర్ బొంబాయి ఒక ఈ తెలిసి కాదు స్ట్రాంగ్ ఒక సమయ సెలెంట్ ఒక సమయ మేక్ ఎం లైఫ్ రోగత అవుతాం కమ్యూనిటీ రోగత అవుతాం ఫ్యామిలీ రోగత అవుతాం beta or some you want
1: te yeto masa mista poena ma bayemi to sta pinisima tinda pinia ikate ni message we you want them tale mi kolo people lo Southeast Area Council lo community progress mo or development of future
0: thank you masa prina pombae mi wanam ti mo last to plumi lo help me mi yourself lo tale le mi we sta lo Southeast Area Council lo tale mo sem se first of all santo mi declarable semi kam economic hub and Bombay Emilo lo Southeast Asia Council Bombay Emi massa always service Emi one step out to look and well and Emi Mr. Pro lo gateway pro all man Bombay like no sugota all something we welcome through sugota and Emi sa locate way to pro all people welcome through lo air Bombay no long time Bombay Emi got all developing welcome down so Mr. Pa ask Emi pro all time lo make sure say ఇమి రేది తెకెం మో సవ రిసీవ్ మోల్ డెవలప్ అయింది ఓ ఇమి సవ అటాప్ పోతే మోల్ గత అండ్ ఇక పై కాట్ ప్లాన్ చేంజెస్ టు పై కమ్ ఇమి నో లుక్ బొంబాయి హెమి కమ్ సో మిస్టర్ పా ఆస్క్ ఇమి ప్లే ఇమి రేది ఆల్ టైమ్ టు సవ మీటింగ్ ఓల్ గత డెవలప్మెంట్ ఆల్ చేంజెస్ టు బొంబాయి కమ్ మీ వన్ ఎంప్ లో తాలెం లీ ఇమి టు ఓ ఇమి స్టాప్ లీఫ్ లో లో గల రోడ్ వే స్టాప్ లో పన్ పన్ సే రోడ్ యా దిస్ టైమ్ బొంబాయి ఇమి లెవెల్ మి కమ్ సమ్ 111 తురిసి రోడ్ So, we stop appeal, no, you mean everyone, we stop at Ismol Road. But all the time, make them sure, say, Bombay, you put more to the right place, all the time. But make them place, you mean clean, no, you mean receive more visitor. But Bombay, expansion to town, Bombay, you mean come to you mean. You mean, you must ready, you mean, you mean more. Development we come more attitude more character of you too, Bombay, you must reflect them. Way of life, where how you may live, lower community. I think, you know.
1: Thank you. Thank you, Thomas, Mr. Puello. Time we back to the story and the legal opportunities.
2: Himena Yumi Chester Folem, Himi Tok Plo, Cielo Plo Southeast Area Council of Sanma Province. Time Himi talk about lo Yumi to all get the development where Mr. taken place long area council. Folem Mivla long semak program, long one at a time back again. Long same time, you taken plan the care, more that all get that.